అధికార మహిమాధికమర్థయంతే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. సూర్యేందు భౌమ భుధవాక్పరికావ్య సౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధాన.

శతకోటి వృతస్మర కోటి సమాత్ ప్రతివల్లవికాభిమతాః సుఖదాః వసుదేవ సుతాన్న పరం కలయే అభిరామ గుణ

శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మలిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీవేంకటేశ చరణౌ.